సురపతిం భజ విశ్వనాథం. ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం ఉపేరతిం చ సునివార్య మనః సమాధౌ. ఆదాయ హృత్కమల మధ్య గతం ప్రవేశం వారాణసీ పురపతిం